తిన నాకు సింధూర్ పోతే దూకో దాగో చూరావు, తిన నాకు సింధూర్ పోతే దూకో దాగో చూరా, సుందరగా ఔంఠీ లేదు.